నాకి వరకు తోరువా అయ్యో మను తొచ్చక పొందుతాను వాయింబొందో కరకు ఒట్టె తొట్టె అని కుక్కు సయంపో సయంపో ora umum mono kukul kok dipangan nek kala-kala ku ngendi sing tekaning pati uncal sikil.